సోదరి వ్యవస్థ పాటు ఇప్పుడు చేస్తున్నాము. మనకి చూస్తే అందుకే కదా.